భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. ఓం శాంతి శాంతి. దీప్ నారాయణ భగవాన్ కి జై. గుడ్ ఈవినింగ్ ఆల్ డియర్ వన్స్, రిలేషన్ టు ద డివైన్ మాస్టర్స్ అండ్ వెల్ టు గో టు ద స్టాన్లీ పార్క్ టు టేక్ ద లాట్ ఆఫ్ ఆక్సిజన్. వెంకూవర్ యాజ్ వెల్ యాజ్ వియన్నా హ్యావ్ ద సేమ్ గుడ్ ఎన్వైర్న్మెంట్, గుడ్ ఫ్రెష్ air, and both Vancouver and Vienna have the same astrology. Well, we are here. Yoga is like a forever milky cow. It is a source of knowledge, and knowledge yoga is not just postures, kind of practices, prepares an aspirant to walk on the path of self-realization. Soul and the individual soul is an individual. Is untouchable from any actions or the karmas. We know there are 8.4 million different kinds of creature, thalchar, the creatures on the earth, and navachara, and that light of the supreme, that light of the God. A small creature, what is living is carrying the light of, that light is eternal peace. That light, harmony, happiness, joy. Though the light is within each and everyone, but we don't see that light in them. That light is not like this physical light. That light is not like the sun.